పవిత్ర పవిత్రకనే ఈ హోయ మంతన శీతల సాచుసియో సాసు నబిర్థా కోయ మేరే మన హర్ కా నామ త్యాయ సాచీ భగత సాథియ జా హర్ వసే మన ఆయ రహౌ సహజే ఖేతీ రాహియ సచ నామ బీజ పాయ ఖేతీ జమ్మీ అగలీ మనువా రజా సహజ సుపాయ గురు కా శబ్ద అమృత హై జిత్